0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై.

0: రాగం మీకు అందించే ఛానల్ రాగం.
1: దిస్ ఇస్ రాగం, a 24/7 DTH, anytime Indian music.
2: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చిట్టిబాబు వీణా వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు, ఘటంపై శ్రీ కెఎం వైద్యనాథన్.
3: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా రిసైటల్ బై శ్రీ చిట్టిబాబు. హీస్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు అండ్ ఆన్ ఘటం బై శ్రీ కెఎం వైద్యనాథన్.
2: కార్యక్రమంలో ముందుగా వినండి శోభిల్లు సప్తస్వర, జగన్మోహిని రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపకతాళం.
3: శ్రీ చిట్టిబాబు బిగిన్స్ హిస్ వీణా రిసైటల్ విత్ శోభిల్లు సప్తస్వర, ఏ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ జగన్మోహిని, సెట్ టు రూపకతాళం.

0: ఇప్పుడు వినండి సునాద వినోదిని రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన దేవాది దేవ శ్రీ వాసుదేవ ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు దేవాది దేవ శ్రీ వాసుదేవ, ఎ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య ఇన్ రాగ్ సునాద వినోదిని సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ప్రక్కల నిలబడి కర్హర ప్రియరాగంలో త్యాగరాజస్వామి కృతి మిశ్రచాపు తాళం.
1: శ్రీ చిట్టిబాబు కంక్లూడ్స్ హిస్ వీణా రిసైటల్ విత్ ప్రక్కల నిలబడి, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రా ఖరహర ప్రియ, సెట్ టు మిశ్రచాపు తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ చిట్టిబాబు వీణావాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు, ఘటంపై శ్రీ కెఎం వైద్యనాథన్.
1: యూ వర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా రిసైటల్ బై శ్రీ చిట్టిబాబు. హీ వాజ్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు అండ్ ఆన్ ఘటం బై శ్రీ కెఎం వైద్యనాథన్.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to a saxophone recital by Sri Juvelidina Venkateswarlu and Party, supported by Sri Ramavarpu Arjuna Rao on Special Dolu.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Santi. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ జువ్వలదిన వెంకటేశ్వర్లు బృందం వారి సాక్సోఫోన్ కచేరీ వింటారు. శ్రీ రామవరపు అర్జునరావు స్పెషల్ డోలుపై సహకారమిస్తారు.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ఎ త్యాగరాజ కృతి కనుగొంటిని ఇన్రాగ్ బిలహరి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా కనుగొంటిని బిలహరి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కృతి వింటారు.

0: Until now, you have listened to a Muthaiya Bhagavatar Kriti, Valli Naikane, in Rag Shanmukapriya, set to Adithal.
1: Mirintavarku, Valli Naikane, Shanmukapriya Ragam, Adithalam, Muthaiya Bhagavatar Rajana Pinnaru.
0: Now listen to a Purandara Dasa Kriti, Venkatachalayam, in Rag Sindhu Bhairavi, set to Adithal.
1: Karikramanlo, Ipudu? వెంకటాచల నిలయం సింధు భైరవీ రాగం ఆదితాళం పురందరాసు రచన వింటారు.

0: మీరింతవరకు వెంకటాచల నిలయం సింధు భైరవి రాగం ఆదితాళం పురణదాసు రచన విన్నారు.
1: యు ఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు ఆర్ ఎంజాయింగ్ సాక్సోఫోన్ రిసైటల్ బై శ్రీ జువ్వెలదిన్న వెంకటేశ్వర్లు అండ్ పార్టీ, సపోర్టెడ్ బై శ్రీ రామ్వరపు అర్జునరావు ఆన్ స్పెషల్ డోలు.
0: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ జువ్వెలదిన్న వెంకటేశ్వర్లు బృందం వారి సాక్సోఫోన్ కచేరీ వింటున్నారు. శ్రీ రామవరపు అర్జునరావు ప్రత్యేక డోలుపై సహకారం ఇస్తున్నారు.
1: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్ శ్రీ జువ్వెలదిన్న వెంకటేశ్వర్లు నౌ ప్రెజెంట్స్ సదా పాలయ, రిటన్ బై శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం, ఇన్ రాగ్ మోహన, సెట్టు ఆదితాళ్.
0: కార్యక్రమంలో చివరిగా సదా పాలయ, మోహన రాగం, ఆదితాళం, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన వింటారు.